0: ఉందా, రామను ఉందా, వడదీయలో యావదు
1: నినగా మీసలా,
0: రామను ఉందా, వడదీయలో యావదు నినగా.